భూమిం పరాశక్తిమిత్రం నుమః పంచవక్త్రం శిశేషాన తత్పురుషా గౌరవమాదిభిః పంచభిర్హృణ్ము.

0: భుజంగప్రియా కల్పశంభోమయైవం భుజంగప్రయాతేన వృత్తేన క్లుప్తం నరస్తోత్రమేతత్ పఠిత్వోరుభక్త్యా సుపుత్రాయురారోగ్యమైశ్వర్యమేతి.
1: If you are easily angered, then you are easily manipulated. Think before you act. A message courtesy, Bhagwan Singh's Port of Spain and Chaguanas, building Trinidad and Tobago for a better world.
2: Experience a musical incarnation. Radio Jagriti 102.7 FM.